0: అందరికి అందరికి వందనాలు బ్రదర్. అందరు కూడా క్షమించండి నన్ను. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ ఫర్ మై లేట్.
1: It's okay. All right. So we're ready to start. We have already had our prayer. Welcome, welcome to everyone. Vandanamalu to everyone.
0: Okay. ఈ వచనాలు అందరికి ఇచ్చారు ఈ పేపర్లను.
1: All right. So we are in our continuing study of basics and belief. We're looking at lesson one today. What is the church?
0: ఓకే, మనం ఇప్పటి వరకు కూడా విశ్వాసంలో ప్రాథమికమైనటువంటి విషయాల గురించి తెలుసుకున్నాము. మరి ఇది మొదలుకొని మనము సంఘం గురించి నేర్చుకుందాము.
1: All right, before we read our main text, by the way, is Matthew 16:18.
0: చూడండి, మనము పాఠంలోకి వెళ్ళబోయే ముందుగా మత్తయి సువార్త 16:18 ఒకసారి చదువుకుందాము.
1: Let me just say that in our previous study, we learned about what the Bible teaches about baptism.
0: Again, brother?
1: In our previous study, we learned what the Bible teaches about baptism.
0: మనము గతంలో మన మన తరగతిలో అన్నిటిలో కూడా బైబిల్ బాప్తిజం గురించి ఏం చెబుతుందో దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మీరే అందరు జాగ్రత్తగా వినండి.
1: And so we learned that first people must hear the gospel.
0: మనము తెలుసుకున్నాము ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వాక్యాన్ని వింటూ వచ్చారు.
1: And then people must believe in Jesus Christ.
0: అలాగే వారు విన్నటువంటి వారందరూ కూడా క్రీస్తును నమ్మినట్టుగా విశ్వసించినట్టుగా మనం చూశాము.
1: And then we must repent of our sins.
0: అలాగే వారు విని విశ్వసించినటువంటి వారు వాళ్ళ మనసును మార్చుకున్నటువంటి వారిగా కూడా ఉన్నారు అని చూశాము.
1: And then we have to confess that Jesus Christ is the Son of God before others.
0: చూడండి, ఆ తర్వాత వారందరూ కూడా యేసుక్రీస్తును తన సొంత దేవుని కుమారుడని విశ్వసించి అందరి ముందర కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూశాము.
1: And then a person is baptized for the remission of their sins.
0: ఆ తర్వాత వాళ్ళు బాప్తిస్వం ద్వారా రక్షణను పొందినటువంటి విషయం అనగా పాపములన్నిటిని కూడా కడిగి వేసుకున్నట్టుగా మనము చూసి ఉన్నాము.
1: సో దెన్ ఆఫ్టర్ సమ్వన్ ఇస్ బాప్టైజ్డ్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్.
0: చూడండి, ఒక వ్యక్తి బాప్తిస్వం పొందిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి.
1: వేర్ డస్ ది పర్సన్ బిలాంగ్?
0: ఎవరు బాప్తిస్వం పొందిన తర్వాత ఆ మనిషి ఎవరికి సంబంధించిన వాడు అవుతాడు?
1: వేర్ హస్ గాడ్ యాడెడ్ దట్ పర్సన్ ఆఫ్టర్ బాప్టిజం?
0: చూడండి, అతన్ని ఎక్కడికి ఏ దేవుడు చేర్చుతూ ఉన్నాడు బాప్తిసం పొందిన తర్వాత?
1: సో ది ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇస్ ది చర్చ్. వి ఆర్ యాడెడ్ టు ది చర్చ్.
0: మన దాని ప్రశ్నకు సమాధానం ఏమిటంటే సంఘము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారందరూ కూడా రక్షణ పొందిన వారందరూ కూడా సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారు.
1: సో దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే ఇస్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్ వాట్ ది చర్చ్ ఇస్.
0: మనము దాని గురించి
1: You got it? Robbie? So we understand what the church is. Many people think that the church is just the building.
0: Sorry, brother. Here, starting prayer in front of me, the building of here in local congregation.
1: Ah, okay.
0: Yeah, they will disturb us. Here, local congregation preacher is there. He is always disturbing us.
1: I see.
0: Yeah, till now they... What will you do?
1: Well, can you hear me or no? I can't hear them, so as long as you can hear me and translate, we're okay.
0: No, they will sing now.
1: Yeah, well, but we cannot hear.
0: Yeah, I here in front of me, the people will hear that sound. So they can't hear our voice.
1: Yeah.
0: So we, I know, I want to change place now. I'm going to inside.
1: Okay.
0: Okay, give me 5 minutes only.
1: Okay.
0: Always disturbing.
1: It's okay. It's all right. No problem. Very, very hurriedly. Please.
0: Yeah, sure. I'm sorry now.
1: It's okay. It's okay.
0: శృతి, అట్లా ఇంట్లో పోమా సినిమా, పోంపా సినిమా. ఈ బైబిల్ అన్ని లోపల పెట్టు, I'm sorry, I'm back.
1: Okay. Well, the devil always has a way to interrupt us, doesn't he? Sometimes Satan, even though it's a fellow member, has a way to interrupt. But we'll wait just a moment and let him go into his house, and we'll pick up in just a moment. I will go ahead and say, for those that understand English, and then I'll say it again for those that don't, there's a lot of people that think that the church is just the building. And in Catholicism, for example, they weigh very heavily on the building, and they build these huge buildings and cathedrals, and they think that that's actually the church. And then, of course, there are those that think that the church is a denomination. We're not a denomination in the churches of Christ, because we believe exactly what the Bible tells us and what the Bible says to us. And so when, for example, and I'll repeat this when Ravi gets back, but if you take a 100 rupee piece of paper, a bill, and then you separate that, you get change from it. You get 50 rupees and then another 50 rupees. That's a denomination of the whole. And the same is true with churches. They've taken the whole and they've split it into denominations. But that's not the church. The church is the whole. And then some people will ask or think that the church is just a place to worship. But we're going to look at, when Brother Ravi gets back, what the Bible says about all of these things here in just a moment. And then we'll give us just a minute for him to come back.
2: Good evening, brother.
1: Good evening, Wanda Namalu. Good to have you.
2: Oh, you say the English, Telugu, the languages properly.
1: Very good. So we'll get started back here in just a moment. Sorry for the delay.
2: Speak in English properly.
1: Okay, good, good. Glad that you can understand.
2: Nice. Last part of baptism is a very good explanation.
1: Okay. Well, it's good to have
2: misguide many people.
1: Very good.
2: The church is a very important topic. Building not a church.
1: Mm-hmm. Oh, we'll,
2: but the denomination people like the building is a church.
1: Right. And there are so many denominations, aren't there?
2: Yes.
1: All right, we'll wait.
2: Anyhow, good effort for the Indian people and online classes.
1: Mm-hmm.
2: In India, churches of Christ, many preachers not in following the sound doctrine and apostle doctrine.
1: Mm-hmm.
2: Yeah, just like denomination.
1: And we have to be careful in the church as well that we are all speaking the same language. We're all speaking the same thing out of the Bible, because if we're not careful, even in the church, we can have people that have different doctrines. So we have to be careful about that as well, don't we?
2: In Indian churches of Christ also, following the denominational doctrine.
1: Sure, yeah. You have churches of Christ that have instrumental music. Some will allow women to speak, and they're no different than denominational. So,
2: yes.
1: All right. I appreciate you saying that. All right.
0: Hello.
1: All right, you back?
0: Yeah, I'm back, brother. Sorry, brother. Sorry for being late, brother. Today,
1: no problem. All right, we've been talking, but I'll let you translate what I said just a moment ago. So we've got to understand what the church is. Some people think it's the building itself.
0: చూడండి కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే సంఘము అని అంటే కేవలము భవనం అని అనుకుంటూ ఉంటారు.
1: And I mentioned a moment ago, we have, like, for example, the Catholic Church that build these huge, great, big buildings because they think that the church is part of the building.
0: చూడండి క్యాథలిక్స్ వారు అనగా రోమ్ ఆర్సియం వాళ్ళు ఉన్నారు కదా, మీరు బాగా వినండి. ఆర్సియం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అద్భుతంగా వారు తమ యొక్క చర్చ్ బిల్డింగ్ లను చాలా అద్భుతంగా వారు భవనాలను చాలా చక్కగా కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంఘంలో అది కూడా ఒక ప్రాధాన్యత, దాని కూడా ఒక భాగంగా ఇచ్చేస్తూ ఉంటారు. దేవుని యొక్క దేవునికి, దేవుని కూర్చున్నటువంటి విషయాల్లో భవనానికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వాళ్ళు.
1: And then, of course, we have people that think that the church is just a denomination.
0: What, brother?
1: The church is a denomination, like a denominational church. People think that that's okay.
0: అది ఒకవేళ వాళ్ళు వేరే మత శాఖల వాళ్ళు ఒకవేళ మాట్లాడుకున్నట్లయితే అది వేరే విషయం గానీ.
1: Yeah, and so what is a denomination? I said this a minute ago. I think the picture will be backwards, but anyway, let's say this is 100 rupee. This is 100 rupee.
0: ఒక సారి ఆ ఇమేజ్ లో ఒకసారి చూడండి బాగా. డినామినేషన్ల వాళ్ళని గురించి 100 రూపాయలతో పోల్చి చెప్తున్నాడు అక్కడ సౌండ్ గారు.
1: Right. But then they will take the 100 rupee. Look, Ravi. And then they will split it in two. Here's 50 rupee, here's 50 rupee. It's a denomination of the whole. You have the whole, and then people will split it and say, well, this is the denomination. But that's not the whole is what's the church, not the split.
0: చూడండి డినామినేషన్ వాళ్ళు మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ అంటే గమనించండి ప్లీజ్. మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ 100 రూపాయలను ఇప్పుడు 100 రూపాయలు అని చూపించారు కదా, దాన్ని ఇట్లాగ సుఖం చేసి దానికి దీనికి సుఖం సుఖంగా ఇస్తూ ఉంటారు. అంటే సంఘానికి సంఘం అన్నప్పుడు బిల్డింగ్ కూడా దానికి కూడా ఒక సుఖం ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.
1: All right, so we have to ask, what does the Bible say? That's always the authority. This book, God's Word, is always the ultimate authority in everything that we do.
0: చూడండి మనమైతే ఎక్కడ చూడాలి, బైబిల్ అనేది చూడాలి ఈ విషయాలు అన్నిటిని కూడా. ఎందుకంటే బైబిల్లో అన్నిటి విషయాల గురించి, అన్ని విషయాల గురించి చాలా వివరంగా దేవుడే మనకు వివరించున్నాడు కాబట్టి మనం బైబిల్ ను పరిశీలన చేసేవారిగా ఉండాలి.
1: All right, so let's notice point number one on our study sheet here, and that point is, I've got a friend visiting here. Point number one, Jesus promised to build his church.
0: చూడండి మొదటి పాయింట్ ని మనం ఒకసారి గమనించుకుందాము. యేసు తన సంఘాన్ని కట్టేదనని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. యేసు ఏం చేశాడు, తన సంఘాన్ని కట్టుతానని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం.
1: So let's read Matthew chapter 16 and verse 18. Matthew 16.
0: మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము.
1: Now Peter, by the way, Peter has just made the confession that Jesus Christ is the Son of God. So he made that confession, and now Jesus is going to say this in Matthew 16:18.
0: ఒకసారి ఆ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఏం చెప్తున్నాడు అక్కడ అపొస్తలుడైనటువంటి పేతురుకు యేసుక్రీస్తు ఏమని బోధిస్తున్నాడో, ఏమని చెప్తున్నాడో దాని గురించి ఒకసారి చూద్దాం మనము.
3: మరియు నువ్వు పేతురు,
0: 16:18
3: మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. సారీ, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను.
0: Okay.
1: All right. So notice very carefully. Jesus said, I will build my church, not my churches. That's important to understand. Not plural, not churches. Only one church.
0: చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. అక్కడ ఏమని చెప్తున్నాడు పేతురుతో యేసుక్రీస్తు, ఇదిగో పేతురు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. జాగ్రత్తగా వినండి దయచేసి సంఘం గురించి. ఏ లోకేష్ సంఘమును నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు అంటే అక్కడ ఒక వచనం గురించి చెప్తున్నాడా, అనేకములు అన్నిటిగా చెప్తున్నాడా, నా అంటున్నాడా, మా అంటున్నాడా? నా అంటే ఎన్ని అని అర్థము? ఒక్కటే అని అర్థం. దెర్ ఈస్ ఓన్లీ వన్. ఓకే,
1: సో ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జీసస్ సేస్ మై చర్చ్, ది చర్చ్ బిలాంగ్స్ టు జీసస్.
0: చూడండి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అని అంటే ఈ చర్చ్ నాది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు 16:18 నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. నా సంఘమును అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు. సంఘం ఎవరిది?
1: So I'm teaching about the church, but it's not my church. It's not Brother Paul's church. It's not Brother Ravi's church.
0: చూడండి ఇక్కడ మనం సంఘం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ యేసుక్రీస్తు నా సంఘం అని అంటున్నాడే కానీ ఒక మత శాఖలలో సంఘం అని కానీ, లేకపోతే పాల్ గారు ఏ సంఘం కానీ, లేదంటే నా రవివర్మ సంఘం అని కానీ ఎక్కడ చెప్పడం లేదు. అక్కడ ఏమని చెప్తున్నాడు? నా సంఘం అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఓకే,
1: ఆల్సో ఇట్స్ నాట్ అన్ అమెరికన్ చర్చ్, ఇట్స్ నాట్ అన్ ఇండియన్ చర్చ్.
0: చూడండి అలాగే ఏమని చెప్తున్నాడు అంటే అది అమెరికా వాళ్ళ సంఘము అని చెప్పడం లేదు. అర్థమవుతుందా? ఎవరిది అని చెప్పడం లేదు అక్కడ ఆయన. అది అమెరికా వాళ్ళ సంఘము, ఇది భారతదేశం వాళ్ళ సంఘము అని చెప్పడం లేదు. ఎవరిది సంఘం అని చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తు? వాళ్ళు మీ కొంతమంది అయినా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సంఘం గురించి. ఓకే ఓకే బ్రదర్.
1: All right. It's not a man-made church, but it is the church that belongs to Jesus Christ.
0: చూడండి సంఘము అనేటువంటిది ఒకటిగానే చెప్తున్నాడు. ఆ సంఘం ఎవరిది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తుకు చెందినటువంటిదిగానే ఉంటున్నది కానీ మనుషులది కానే కాదు. సంఘం అనేటువంటిది ఏంటి అనేది ఈరోజు తెలుసుకోవాలి మీరు.
1: That's why that Jesus said that it's my church. He's the owner. He's the builder. He's the authority.
0: చూడండి యేసుక్రీస్తు నా సంఘం అని చెప్తున్నప్పుడు ఆ సంఘానికి అధికారి ఎవరు? దానికి నడిపించేవాడు ఎవరు? దాని సమస్త మీద ప్రాధాన్యత ఎవరిది ఉంటది? ఆయన కట్టేది ఎవరు? నడిపించేది ఎవరు? అంతా ఎవరిదే ఉండాలి సంఘంలో? సంఘం ఎవరిది కాబట్టి అంతే. ఓకే,
1: ఆల్ రైట్. సో ఇట్ అమేజెస్ మీ దట్ there are so many denominations. They take the whole and they split it into denominations. Here in America, it seems like every day someone starts a church. This is, we're going to start a new church.
0: చూడండి చాలా మంది అమెరికాలో ఏం చేస్తారు అంటే ఈ రోజుల్లో కొంతమంది సంఘాన్ని ఒక బిల్డింగ్ ని కట్టేది నువ్వు ఇదే సంఘం అని చెప్పుకుంటా ఉంటారంట. అంటే ఇది సంఘము, ఇది సంఘం, ఇది సంఘం అనుకుంటూ ఒక ఇల్లు కట్టుకొని దాన్ని సంఘం అని చెప్తుంటా ఉంటారంట.
1: But we only have the authority to start a congregation of the Lord's church, the church that he began.
0: చూడండి ఎక్కడైనా ఒక సంఘం గురించి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అక్కడ మనం ఏమనాలంటే అది ఒక శాఖ అని మాత్రమే మనం పిలిచాలి. కాంగ్రిగేషన్ అనే పిలిచాలి కానీ దానిని చర్చ్ అని మనం పిలుచుకునేదానికి లేదు. అంటే చర్చ్ ఆల్రెడీ ఒకటిగానే ఉంది, సంఘము ఒకటిగానే ఉంది. ఆ సంఘం యొక్క శాఖగా మనము అక్కడక్కడ చేసుకుంటూ వస్తున్నాం.
1: Alright, so let's notice point number 2. The church is not a building.
0: చూడండి రెండో విషయం గమనించండి. ఫస్ట్ సంఘము రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంఘం ఎవరిదని చెప్పాడు ఫస్ట్, తర్వాత రెండోది ఏమని చెప్తున్నాడు అంటే సంఘము అని అంటే భవనము కాదు. ఏంటి? నాలుగు గోడలు కలిగినటువంటి ఇల్లు కాదు సంఘము అని అంటే. నాలుగు గోడలు కలిగి ఒక స్లాబ్ కలిగి నాలుగు శిలువలు పెట్టినంత మాత్రాన సంఘం కాదు. దాని గురించి మనం పూర్తిగా నేర్చుకుందాము. ఓకే,
1: నౌ పీపుల్ విల్ సే థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇన్నోసెంట్. పీపుల్ విల్ సే థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇన్నోసెంట్.
0: చూడండి జనాలందరూ కూడా దీని విషయంలో చాలా సున్నితంగా ఉండే వాళ్ళుగా ఉంటారు.
1: they may use the word church to mean a building. For example, I'm going to church. That implies I'm going to the building.
0: Yes. చాలా మంది ఏమంటారంటే ఆదివారం ఎక్కడికి వెళ్తామని చెప్తారు వాళ్ళు. నేను సంఘానికి వెళ్తున్నావు అంటారు. చర్చ్ అంటే నా అర్థం ఏంటి? సంఘం అనే నేను సంఘానికి వెళ్తున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను అంటారు. వాళ్ళు నిజానికి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఒక బిల్డింగ్ లోకి వెళ్తున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ సున్నితమైనటువంటి మనస్తత్వం వాళ్ళని ఏ విధంగా మాట్లాడిస్తుంది అంటే, ఆ బిల్డింగ్ చూసి వాళ్ళ సంఘంగా అనుకుంటా ఉంటారు దాన్ని. నేను సంఘానికి వెళ్తున్నాను అంటారు, కానీ సంఘం అనేటువంటిది బిల్డింగ్ కాదు.
1: And so it's very innocent to say that, but we have to understand that in the Bible, the church is never the building.
0: చూడండి, బైబిల్ ఎప్పటికీ కూడా సంఘము అని అంటే బిల్డింగ్ లా చూపించబడలేదు. బైబిల్లో ఎక్కడ కూడా బైబిల్ ఎక్కడ కూడా సంఘము అని అంటే ఒక బిల్డింగ్ లాగా, ఒక ఇల్లు లాగా చూపించలేదు. కానీ వాళ్ళు దాన్ని చాలా సున్నితంగా ఆలోచన చేస్తున్నారు, ఇదే సంఘం అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు.
1: Because in the first century, they didn't have a building. They were meeting like Brother Ravi's meeting, house to house. There was no building.
0: చూడండి, ఆదిమ సంఘస్థులు కూడా ఎటువంటి బిల్డింగ్లు లేవు. ఆదిమ సంఘస్థులకు అంటే ఆ అపోస్తల కార్యంలో సంఘ చరిత్ర ఉంది కదా, మీకు తెలుసు కదా, మీకు క్లాసులు చెప్పాను. ఆదిమ క్లాస్ ఆదిమంలో అపోస్తల కార్యంలో అంతా కూడా సంఘ చరిత్ర ఉంటది. ఆ ఆదిమ కాలంలో ఉన్నటువంటి సంఘ ప్రారంభంలో ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని ఆరాధన చేసినట్టుగా, ఒక బిల్డింగ్ లో కూర్చొని ఆరాధన చేసినట్టుగా మనం చూడం. అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ్ బిల్డింగ్ అనేటువంటిది లేదు అక్కడ. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ సంఘం అక్కడ గ్యాదర్ అవుతూ ఇక్కడ వాళ్ళు సంఘాన్ని కనిపించుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి బిల్డింగ్ లేదు. ఇప్పుడు మనం ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి కూర్చుంటున్నామో అలాగే అపోస్తల కాలంలో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా ఒక సంఘం అనేటువంటిది బిల్డింగ్ లో కూర్చొని వారుగా లేరు. సినిమా కరెక్ట్ టైంకి వచ్చినట్టు.
1: So the church is the people who have been saved by Christ through baptism.
0: చూడండి, సంఘము అనంటే రక్షణ పొంది ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా రక్షణ పొంది రక్షించబడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువే వారిని సంఘంలో చేర్చుతూ ఉన్నారు.
1: So let's read Acts 2 and verse 47. Acts 2 and verse 47.
0: రెండవ అధ్యాయము ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 2:47 ఒకసారి చదవండి.
3: ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
0: ఓకే.
1: All right, so notice who was added to the church. Those who were saved were added to the church.
0: చూడండి, 47వ వచనంలో జాగ్రత్తగా వినండి. మరియు చిన్నమతి లేదంక 105వ పేజీ నెంబర్ కొత్త నిబంధన అపొస్తల కార్యములు 2:47 వచనం ఏమని చెప్తున్నాడు అక్కడ దేవుడు యేసుక్రీస్తు? అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో వచనాలలోగా ఏమని చెప్తున్నాడు ఒకసారి చదవండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను. అక్కడ వారితో అనేది దేర్ ఇస్ ఓన్లీ దేర్ అనేది బ్రదర్, దెర్ ఇస్ ఇన్ బైబిల్ ఇన్ తెలుగు దెర్ ఇస్ నో చర్చ్ వర్డ్.
1: ఓకే,
0: దెర్ ఇస్ ఓన్లీ దేర్ యాడెడ్ టు దేర్.
1: ఓకే, ఐ సీ.
0: సారీ, యాడెడ్ టు దెమ్.
1: Added to them. Okay, well, that's not a problem. We can still talk about all right, I'll remember that as I go forward. But the ones added to, or what happened after they were baptized in Telugu, they were added to the group of people. That's what in Telugu it says.
0: Yes, then in English and also Greek there is church only. But in Telugu, there is no church word. Them.
1: Okay.
0: There is only them.
1: Okay.
0: ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇక్కడ ఏమని చెప్తుంది చూడండి ఒకసారి. 47వ వచనంలో ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎవరితో చేరుస్తున్నారు? వారితో. ఇక్కడ వారితో అనింది కదా, ఆ వారితో అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో మళ్ళా ఇంకొక వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళి మనం చూస్తే, ఆది మళ్ళీ ఆంగ్లేజ్ గ్రీక్ లోకి వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ సంఘము అనింది. పైన ఒక గ్రూప్ గురించి చెప్తున్నారు, వారితో చేర్చబడుతుంది. ఒక గ్రూప్ గురించి చెప్తున్నారు కదా, ఆ గ్రూప్ అంతా కూడా ఎంతమందిగా ఉన్నారు? పైన 3000 మందితో ప్రారంభమైన గ్రూప్. ఆ గ్రూప్ తో, ఆ గ్రూప్ అనేటువంటిది ఉన్నప్పుడు రక్షణ పొందుతున్న వారందరూ కూడా ఎక్కడ చేరుతున్నారు? ఆ వారితో చేర్చబడుతున్నారు. అక్కడ వారితో అన్నప్పుడు ఆ వారు అనే వాళ్ళని ఏమని పిలిచాడు దేవుడు? సంఘం అన్నాడు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్.
1: Okay, so the them is the set apart, the people who've been saved, who are different from the world. The them, you have to understand, is the church. But when it says them in Telugu, it's meaning that they're added to the group of people.
0: చూడండి, అక్కడ వారితో అని చెప్పబడుతున్నప్పుడు ఆ వారితో అనేటువంటి పదానికి అర్థము సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పైన ఉన్నటువంటి వివరణ అంతా మనం చదువుకున్నప్పుడు వారందరూ కూడా సెట్ అపార్ట్ అంటాడు, అంటే ప్రత్యేకించబడినటువంటి వారు అని అర్థం. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం ద్వారా రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకపరచబడినటువంటి వారందరూ కూడా ఒక జనాంగంగా ఒక గుంపుగా చేర్చబడుతూ ఉన్నారు. అర్థమవుతుంది అసలు ఎవరు ఇంద్ర ఆడికెళ్ళి బాగా వినపడుతుంది. ఎన్నికెళ్ళు మీరు ఎన్నికెళ్ళండి రా అబ్బాయిలు అందరూ ఎన్నికెళ్ళండి. సరే, ఓకే, ఇక్కడ గమనించండి, వారితో అని చెప్పబడుతుంది కదా, వారితో అనేటువంటి పదాన్ని సెట్ అపార్ట్ అంటాడు. సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడినటువంటి వారు అని అర్థం. ఎక్కడ నుండి? లోకంలో నుండి బాప్తిసం ద్వారా రక్షణ పొంది ప్రత్యేకించబడినటువంటి వారితో ఇక్కడ రక్షణ పొందుతున్నటువంటి ఇంక మిగతా వారందరూ కూడా ఏమవుతున్నారు? ఇక వచ్చిన ప్రతి చేర్చబడుతూ వస్తున్నారు.
1: సో యాక్చువల్లీ ఇన్ తెలుగు ఇట్ మేక్స్ ఇట్ మోర్ క్లియర్ ఫర్ మీ. God didn't add them to the bricks of the building or the building material. He added them to the group. That's important to understand. So the church is not... So again, the church is the building.
0: Okay, okay. తెలుగులో చాలా వివరంగానే ఉంది, అది మీకు అర్థం కావాలి. వారితో అన్నప్పుడు ఆ వారితో ఎవరు అని మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. అక్కడ ఆ వారితో అంటే ఒకసారి చదవండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం చదువుచున్నాం మనకు.

0: వారితో మిగతా వాళ్ళందరూ రక్షణ పొందుతున్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు, చేర్చబడుతూ ఉన్నారు. ఇట్స్ క్లియర్, మీకు అర్థమైంది అక్కడ? ఓకే ఓకే.
1: All right. Let me mention also that there are some terms that are interchangeable that mean the same thing. There are some terms about the church, the them, that mean the same thing.
0: చూడండి, అక్కడ వారితో అని చెప్పబడుతుంది కదా, దాని నిజమైనటువంటి అర్థము కూడా మనం ఆలోచన చేస్తే అది సంఘం గురించి చెప్పబడుతుంది,
1: The
0: వేరే లాంగ్వేజ్ లో కూడా, వేరే భాషలో కూడా. ఓకే,
1: kingdom of God, the kingdom of
0: అవును,
1: heaven, these are
0: రాసుకోండి
1: all
0: కావాలి.
1: descriptive words of the church. The kingdom of God, the kingdom of heaven, the church, or in Telugu, them, that's all the description words of the church.
0: చూడండి, దేవుని రాజ్యం అన్నా, పరలోక సైన్యం అన్నా, అలాగే దేవుని సమూహం అన్నా, ఆ తర్వాత ఏర్పరచబడిన వారన్నా, ఆ వెలుగు సంబంధికులు అన్నా, తర్వాత వారితో అనేది కదా ఇక్కడ, ఈ వారితో అన్నా, ఇదంతా కూడా సంఘం గురించి వివరిస్తున్నటువంటి వచనాలే. అర్థమైందా? ఇప్పుడు మనము మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారంటే ఆ వెలుగు సంబంధులు అందరు కూడా ఎవరని అర్థము? సంఘం అని అర్థం. ఓకే, ఇట్ ఇస్ క్లియర్ బ్రదర్.
1: All right, so before we get to point number three, let me just mention that it was never in God's plan to set an earthly kingdom. The kingdom has always been a spiritual kingdom, not an earthly kingdom.
0: Okay, అర్థమవుతుందా? ఇప్పుడు రాజ్యము అని చెప్పాడు కదా, సంఘంను రాజ్యం కూడా అని చెప్పాడు కదా, ఆ రాజ్యం అనేటువంటిది కూడా భూలోక సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఆ రాజ్యము మన రాజు అనేటువంటి ఆ క్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మ సంబంధంగా పరలోకంలో నుండి మనం పరిపాలిస్తున్నాడు. దాని అర్థము భూలోక సంబంధంగా కాదు, దానికి మనం చేసుకోవాలి, అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము.
1: Because there are some that teach that Jesus is coming back to establish an earthly kingdom. But that was never God's plan.
0: చూడండి, కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడు భూమి మీదకి, వచ్చి తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు, ఆ రాజ్యంలో కొన్ని సంవత్సరాలు మనల్ని పరిపాలన చేస్తారని చెప్పి కొంతమంది మత శాఖల వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అంటే ఏమంటారు వాళ్ళు అంటే, దేవుని రాజ్యం మళ్ళీ వస్తుంది, ఎదుగో ప్రభు అని రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు, రాజ్యం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ రాజ్యం ఆల్రెడీ మనం సంఘంగానే చూస్తూ ఉన్నాం.
1: Okay. All right. Let me get back here. All right. Let's go to point number three as we're talking about the church. Point number three, the Lord adds the saved to the church. That's important. The Lord adds the saved to the church.
0: ప్రభు సంఘంలోకి చేర్చుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఎవరు ఎవరు చేర్చబడుతూ ఉంటారు అనేటువంటి ప్రశ్నతో మనం ఈ ఆన్సర్, ఈ సమాధానాన్ని ఎత్తుకులాడుకుందాం. ఎవరు సంఘంలోకి చేర్చబడతారు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభు రక్షణ పొందుతున్న వారిని మాత్రమే సంఘంలోకి చేర్చబడుతున్నాడు, కానీ అందరు సంఘం కాదు.
1: Let's read two scriptures, Acts chapter 2 verse 41 and then Acts 2 verse 47. These are very important verses.
0: ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు, ఒకసారి గమనించండి. అపొస్తలుల కార్యం 2:41, అలాగే 2:47 ఒకసారి చదువుకుందాం దాంట్లో.
2: కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి.
0: ఓకే, అలాగే 47 బ్రదర్.
1: Yes.
2: ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
0: ఓకే,
1: ఆల్ రైట్. సో హియర్స్ ది ఇంపార్టెంట్ థింగ్. వెన్ వి సీ దీస్ టు స్క్రిప్చర్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: చాలా ముఖ్యమైనటువంటిది ఈ వచనాలు, ఈ రెండు వచనాలు.
1: మ్యాన్ డస్ నాట్ యాడ్ పీపుల్ టు ది చర్చ్.
0: అగైన్ బ్రదర్,
1: man does not add people to the church. I don't give permission. Ravi doesn't give permission. Ashok doesn't give permission to add people to the church. That's not my place.
0: చూడండి, సంఘంలో ఎవరు చేరుస్తున్నారు అనేటువంటిది విషయం మనం తెలుసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం, సంఘంలో ఎవరు చేరుస్తారు? రవి చేరుస్తున్నాడా, పాల్ గారు ఏమైనా చేరుస్తున్నారా, లేదంటే వాడు చేరుస్తున్నాడా, అంటే మీరు చేరుస్తున్నారా? ఎవరు సంఘంలోకి చేర్చుకుంటున్నారు, చేరుస్తున్నారు? మొదటిగా చూసాం సంఘం ఎవరిదైనా చూసామో, అది గుర్తుపెట్టుకోండి. సంఘంలోకి ఎవరు చేర్చాలి అది గుర్తుపెట్టుకోండి.
1: Because there are some in the denominational churches that feel like they have to give permission to people to join their church.
0: చూడండి, కొంతమంది మత శాఖల వాళ్ళు ఏమని చెప్తుంటారు అంటే, ఇదిగో సంఘంలోకి చేర్చబడాలంటే ఖచ్చితంగా కొందరు పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి మీరు అని అంటారు. అంటే నువ్వు ఎట్లా మా సంఘంలోకి చేరుస్తావు, నువ్వు వేరే సంఘం కదా, నువ్వు ఇంకొక సంఘం కదా, నువ్వు మా సంఘంలోకి చేర్చలేవు, ఈ సంఘంలోకి చేరాలంటే ఫలాన్ని చేయాలి, ఇంత లెక్క కట్టాలి, ఇలాగ చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఒకసారి వినండి. సంఘం అని అంటే మా కొంతమంది ఏమనుకుంటారు సంఘం గురించి, ధర్మ కోణాన్ని కొంతమంది సంఘం గురించి, జస్ట్ ఐ ఎక్స్ప్లెయినింగ్ సంఘము అంటే కొంతమంది ఏం చెప్తుంటారు అంటే, ఇదిగో కొంచెం డబ్బులు ఇచ్చి చేర్చుకోండి, లేదంటే నా పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎలాగ చేరుస్తారు మీరు అని చెప్పి కొంతమంది కొన్ని విధాలుగా సంఘంలోనికి పర్మిషన్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మనుషులందరూ కూడా. నిజానికి మనుషులు ఎవరికి కూడా సంఘంలో చేర్చుకునే దానికి అవకాశం లేదు, అంటే పర్మిషన్ లేదు. ఓకే,
1: all right. So we see from Acts 2:41 and 47, people heard the gospel.
0: చూడండి, అపొస్తలుల కార్యములో 2:41 అక్కడ జనం అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏం చేశారు, వాక్యాన్ని విన్నారు. ఓకే, అర్థం చేసుకోండి బాగా, జనాలు అందరూ కూడా వాక్యాన్ని విన్నారు. తర్వాత అగైన్
1: they believed and they repented.
0: ఓకే, వాళ్ళు వాక్యాన్ని విన్నారు మొదటగా వాళ్ళు వాక్యాన్ని విన్నారు, తర్వాత వాళ్ళు విశ్వసించారా? అక్కడ ఉన్నటువంటి వారందరూ 41, 47 ఈ వచనాలు అన్నింటిలో నుండి వాళ్ళు మొదటిగా వాక్యాన్ని విన్నారు, పేతురు చెప్పిన వాక్యాన్ని విన్నారు, తర్వాత వాళ్ళు విశ్వసించారు. విశ్వసించిన తర్వాత వాళ్ళ మనసులు మార్చుకున్నారు. అయ్యా మేమేం చేయాలో చెప్పండి ఇప్పుడు అని చెప్పి మనసులు మార్చుకున్నారు. అయితే అప్పుడు ఏమని చెప్పారైనా, మీరు యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోండి, రక్షణ పొందండి బాప్తిసం ద్వారా అని చెప్పారు. ఇది సంఘంలోనికి చేర్చబడుతున్నటువంటి ఒక విధానం. అర్థమవుతుందా? సంఘంలోనికి చేర్చబడాలంటే ఒక విధానం ఇది అంతా కూడా. ఓకే,
1: so both of these verses that we just read said that the Lord added them to the church, not man. The apostles didn't add them. And then in today, we don't have to have permission from mankind to be added to the church or them, as you say in Telugu. It's the Lord. It's the Lord that adds to the church.
0: Okay. ఇక్కడ ఎవరు సంఘంలోనికి చేర్చుతున్నారు 47వ వచనంలో మనం చూసాము, చూసారా మీరు 47వ వచనంలో? మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఎవరు ఎవరు చేర్చుతున్నారు ఇక్కడ? ఎవరు చేరుస్తున్నారు? ప్రభువు చేరుస్తున్నారు అక్కడ. ఎవరు చేర్చేది? మనుషులు కాదు. Yes, there is Lord means Jesus. They understood right. That.
1: Yes, okay. So this is the important thing to remember, because people teach this. Man doesn't vote people into the church. A preacher or a pastor, as the denominational world would say, doesn't add them to the church. It's the Lord that adds them to the church. It's very important to understand.
0: చూడండి, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని గమనించండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సంఘంలోనికి ఎవరు చేర్చారంటే సేవకుడు చేర్చరు, పాస్టర్ చేర్చరు. అంటే పాస్టర్ అంటే మత్స్యాకల వాళ్ళు పాస్టర్ అని పెట్టుకుంటారు కదా, బిషప్లు, పాస్టర్లు, ఇలాగా పాస్టర్ ఎవరిని సంఘంలోకి చేర్చరు. కేవలం వారు వాళ్ళ పని చేసే వాళ్ళు మాత్రమే. ఎవరు మాత్రమే సంఘంలోనికి చేర్చుకునేది? ప్రభువు మాత్రమే. Yes.
1: All right. So when a person obeys the gospel, the Lord adds that person to the group, to the them, which makes up what we would say in English, the church.
0: Okay. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ కూడా ప్రభువే వారితో చేర్చుతున్నారు. అక్కడ వారితో అనింది కదా, సంఘంతో. వారితో రక్షణ పొందుతున్నటువంటి వారిని అందరినీ కూడా ప్రభువు మాత్రమే చేరుస్తున్నాడు, కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరు చేర్చడం లేదు. అంటే అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, తర్వాత వాళ్ళు బాప్తిసం ద్వారా సంఘంలోకి చేర్చాలి. ఇది ప్రాసెస్ అంతా మనుషుల ద్వారా జరుగుతున్నప్పటికీ అక్కడ పని ప్రభావం ఎవరిది? ప్రభావం దేవుడిది ఉంది, ప్రభువుది ఉంది. ఓకే,
1: All right, so let's move on to point number four. Point number four.
0: ఇది గమనించండి.
1: And that is the church, or the them, is the body of Christ.
0: చూడండి, సంఘము అని అంటే క్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఫస్ట్ సంఘము అని అంటే యేసు క్రీస్తు ప్రభువారిది శరీరం అది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వారితో అనింది కదా, ఈ వారితో అనేటువంటి పదానికి చర్చ అని అర్థం. చర్చ అని అంటే శరీరం అనే అర్థం కూడా వస్తుంది. ఓకే బ్రదర్.
1: That's what makes what we just talked about in point number three important. Nobody adds me to the church but the Lord, and then I'm become a part of the body of Christ. Man doesn't add me to Christ. I add me to Christ through baptism, obedience and baptism.
0: చూడండి, మనుషులు ఎవరు కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్చరు. నీవు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం ద్వారి ప్రాపర్గా, అంటే నీవు ఒక విధానంతో నువ్వు చేసుకుని బాప్తిసం ద్వారా నువ్వు చర్చిలోకి చేర్చుకున్నావు, అక్కడ నీవు చేర్చబడుతున్నావో దేవుడి ద్వారా అనగా ప్రభు ద్వారా మాత్రమే. ఓకే
1: ఓకే. So it's important in point four to understand that the church is the body of Christ. Let's read Colossians 1 and verse 18.
0: చూడండి, ఇక్కడ సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అయి ఉన్నది అనేటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ విషయాన్ని గమనించుకుంటూ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 వచనాన్ని ఒకసారి చదవండి.
2: సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన.
0: చూడండి, ఓకే బ్రదర్.
1: ఓకే, సో వి అండర్స్టాండ్ దట్ దిస్ వర్స్ టెల్స్ us సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. This verse okay. tells us a very important issue, that the body is made up of them, of all of us, the church.
0: చూడండి, ఇక్కడ బాడీ శరీరము అనేటువంటిది సంఘము అనేటువంటిది రెండు కూడా ఒకటే. అర్థమవుతుందా సినిమా మీకు? సంఘము అనన్నా, శరీరం అన్నా, వారితో అనన్నా, రాజ్యము అనన్నా, ఇవన్నీ కూడా ఒకటే అర్థం. ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు 18వ వచనంలో. ఏమంటున్నాడంటే సంఘము అను శరీరముకు శిరస్సు ఎవరు? సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 మళ్ళా మా సినిమా పేపర్ తీసుకుని వస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 ఓకే బ్రదర్.
1: ఓకే, సో క్రైస్ట్ ఇస్ ద హెడ్ అండ్ we as the them or the church has to follow Christ as he tells us in his word in the book.
0: చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో దానినే మనం వినాలి ఫస్ట్. ఇప్పుడు వింటున్నాం అది కూడా. బైబిల్లో ఏమని చెప్తున్నాడు అని అంటే సంఘము అనేటువంటి ఆ శరీరానికి ఎవరు శిరస్సు? సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరు? శరీరం అన్నప్పుడు శరీరానికి తలకాయ ఉండాలి కదా. ఎవరు తలక? తల ఎవరు? యేసు క్రీస్తు. మనందరం కూడా ఎవరు అని అంటే క్రీస్తుని వెంబడిస్తున్న ఒక శిష్యుల్లాగా ఎవరైతే మనం ఫాలో అవుతున్నామో, మనం యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నామో, ఆ శరీరంలోకి అందరం కూడా చేర్చబడుతూ ఉన్నాం. ఇస్ దట్ క్లియర్? ఇఫ్ వి ఫాలో జీసస్ వి టు చర్చ్. Right,
1: exactly.
0: Yes, అది అర్థం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును వెంబడిస్తున్నామో అప్పుడే మనము ఆ విధేయతతో కూడినటువంటి క్రియల ద్వారా మనము ఆయన యొక్క శరీరంలోకి చేర్చబడుతూ ఉన్నాం. మన శిరస్సు ఎవరు? చేర్చబడుతున్నటువంటి వారందరికీ కూడా శిరస్సు ఎవరు? క్లియర్ గా ఉండండి. ఓకే.
1: All right. So as we talk about the church and as we read in Colossians 1:18, Christ is the head. remember, there are churches that have their own head. For example, the Catholic Church has the Pope. They say he is the head of the church.
0: చూడండి, సంఘం అనేటువంటి ఆ శరీరానికి ఎవరు శిరస్సులో ఉన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు శిరస్సులో ఉన్నాడు. కానీ కొంతమంది మత్స్యాకల వాళ్ళకి ఏమని చెప్తారంటే, మా సంఘానికి పెద్ద ఎవరు అంటే పలానా పోపు, లేదంటే పలానా బిషప్, లేదంటే పలానా కాపరి, ఇదిగో వీళ్ళు మా సంఘానికి పెద్దలు, వీళ్ళని చెప్పుకుంటారు. సంఘానికి ఎవరు పెద్దలు? యేసుక్రీస్తు మాత్రమే పెద్ద, ఆయనదే శిరస్సు. హిజ్ ఓన్లీ హెడ్.
1: Correct. Yes.
0: Jesus is the head of the church.
1: Yes. As Colossians 1 and verse 18 says, he is the head of the body.
0: Oh, sorry. కొలొస్సీయుల రాసిన పత్రిక 1:18 వచ్చిన ప్రకారము ఆయన మాత్రమే శరీరానికి శిరస్సు. అర్థమవుతుంది అమ్మ? శిరస్సు అని అంటే ఎవరు? శిరస్సు అంటే ఎవరు? అధికారి అని. శిరస్సు అంటే అధికారి అని. ఓకే.
1: So it is not possible to have another authority on earth, either representing Christ or representing the church or the them in Telugu. It's not possible. There's only one head of the church, and that is Jesus Christ.
0: చూడండి, కేవలం ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సుగా ఉంటున్నాడు. ఎవరికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎవరికి కూడా అధికారంలో అవకాశమే లేదు ఇక్కడ. ఓకే బ్రదర్.
1: So the reason that is important is that I don't follow as a member of the Lord's body, I don't follow any man's teaching. I can only follow what the Lord tells me to do and what the first century apostles did. That's what makes up the church, the body, and that's what we follow. We don't follow man. We follow the instructions in God's word.
0: చూడండి, మనము ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. అని మనం సంఘంలోనికి ఒకసారి చేర్చబడిన తర్వాత మనకు అధికారిగా క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉంటారు. అయితే మనం ఎప్పటికీ కూడా ఆ సంఘంలోనికి చేర్చబడిన తర్వాత మన పైన అధికారం ఎవరికి మాత్రమే ఇవ్వాలి? మనుషులకు ఇవ్వకూడదు. సంఘంలో మనం చాలా మంది సంఘంలో మనుషులకు అధికారాలు ఉంటాయి. మనుషులు మాత్రమే అధికారంతో నడిపిస్తూ ఉంటారు సంఘంలో, ఇది అది చేయండి ఇది చేయండి అని. కానీ మనం ఫాలో అవ్వాల్సింది ఎవరినంటే కేవలం బైబిల్లో ఉన్నటువంటి సంఘము ఏ విధంగా నడిపించబడింది, ఏ విధంగా ఫాలో అవుతూ వచ్చింది. ఆదిమ సంఘస్థులు ఉన్నారు కదా, అపోస్తులు అందరూ కూడా, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాగైతే సంఘంలో లీడ్ చేశారో, సంఘాన్ని ఎలాగైతే నడిపించుకుంటూ వచ్చారో, అదే విధానంగా మనం కూడా వెంబడించాలి. కొంతమంది చెప్తారు, ఇదిగో ఈ మనుషులు చెప్పింది చేయండి అని చెప్పి సంఘంలో కొంతమంది పెత్తనం చేయాలని చూస్తారు. ఇదంతా కాదు, ఈ బైబిల్లో ఉన్నదా అదే చెప్పండి నేను చేస్తాను అనే ఆ దృక్పథంతో మనం ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే సంఘంలో అధికారం అని అంటే, సంఘంలో ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ అధికారాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి, కానీ మనుషులు కల్పించిన అధికారాలకు మనం ఫాలో అవ్వకూడదు. ఓకే బ్రదర్.
1: సో ఇట్స్ ఇంపార్టెంట్, ఐల్ బ్రింగ్ అప్ దిస్ ఇల్లస్ట్రేషన్ అగైన్. వి కెనాట్, ఇఫ్ దిస్ ఇస్ 100 రూపీస్, this is the whole. I cannot split it into 50 and 50. This is a denomination. We cannot follow the Baptist church, the Methodist church, the Catholic church, because they all claim to have heads, or they claim to have doctrines other than what the apostles did in the first century in Acts chapter 1 or the book of Acts.
0: చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని చూపించాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఏంటనేది మీరు చూడలే, ఒక 100 రూపాయల నోట్ ఉంటది. ఆ 100 రూపాయలు అంటే ఎలాగ చూపించాలి?
3: రెండు ముక్కలు చేశారు.
0: ఓకే, చూడండి, ఆ ఉన్నటువంటి 100 రూపాయల నోట్ ను రెండు ముక్కలు చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, సగము ఇది చేద్దాము, సగము ఇది చేద్దాం అని చెప్పి ఇలాగ డివైడ్ చేసుకుంటారు కొంతమంది మతశాఖల వాళ్ళు. కానీ నిజానికి మొత్తం కలిపి చేస్తేనే అది పరిపూర్ణత. అది కలిసి ఉంటేనే అది 100 రూపాయలు అని అర్థం. చించేసి దీంట్లో కొంత దేవుడిది యాడ్ చేసి, కొంతమంది మనుషులది యాడ్ చేసేసి దీన్ని తీసుకుని వచ్చి ఇలాగ చేద్దాం అని చెప్పడం అనేది సంఘంలో పరిపూర్ణతకు సమాధానం కాదు. అది అర్థమవుతుందా?
3: సంఘాన్ని చేల్చడం,
0: ఓకే రైట్ సంఘాన్ని చేర్చడం అని కూడా చెప్తున్నారు.
1: My son has joined just a moment. He wanted to see what we're doing. Can you show the people in your audience there? Can you turn the camera and show the ones in your audience?
0: Okay.
1: I just wanted him to see the what we were doing here.
0: Okay, sure. అలా అక్కడ వాళ్ళ కొడుకు ఈ మనం చేస్తున్న దాన్ని చూడాలని ఇష్టపడుతున్నారు.
1: There we go. Oh, very good crowd today. Ah, hello everyone. Very good crowd.
0: మనల్ని అందరిని చూడడానికి వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. Please turn on the camera for your son, brother Calvin.
1: Yeah, yeah. He joined us for just a little bit.
0: We want to also see his face.
1: Oh, they want to see you, Calvin. Do you feel like he may not be dressed for public? I don't know.
0: Okay.
1: I don't know if you want to turn your Calvin or your camera on Calvin or not, but oh, there you go. Do you see him there? So here's my son Calvin here.
0: Okay, you know vaalla koduku anamata.
1: All right. Thank you Calvin. Sorry to embarrass you this morning.
0: Photo the end of sorry andra anich indra avasaram issue unte.
1: Okay. All right, let's get back to our lesson. But good to see everybody in the big audience there and the audience online here.
0: Okay. Aina manam chestunnadi choodalaniki vachinadu vaalla koduku.
1: All right, so let's continue now. Point number five, there is one body as we talk about the church. There is only one body.
0: చూడండి ఇక్కడ ఐదో పాయింట్లోకి మనం వచ్చాము. ఇక్కడ ఏంటనేది గమనించండి, ఇక్కడ శరీరము అనేటువంటివి ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మనం. ఇక్కడ శరీరం అనేటువంటిది ఎన్ని ఉన్నాయి ఒక మనిషికి? ఒక మనిషికి ఒకటే శరీరం, కానీ అనేకములు ఉంటాయా? అలాగే యేసుక్రీస్తు కూడా ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరం ఉంటాయి. ఓకే,
1: ఆల్ రైట్, లెట్స్ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ నంబర్
0: 4. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాము.
2: శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుంటకు పిలువబడతరి.
0: ఓకే,
1: ఆల్ రైట్, సో వి సీ ఫ్రమ్ స్క్రిప్చర్ దట్ దేర్స్ వన్ బాడీ, వన్ స్పిరిట్ అండ్ వన్ హోప్ ఆఫ్ అవర్ కాలింగ్. సో వన్ బాడీ, దేర్స్ నాట్ మెనీ బాడీస్. And so there's no authorization for denominations. And remember, the church is not a denomination. The church is the whole. We do what the Bible asks us to do as closely as we can, as they did in the first century.
0: చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎన్నుటకు పిలువబడుతుంది. అనేకములు లేవు ఇక్కడ యేసుక్రీస్తుకు శరీరాలు. ఎన్ని ఉన్నాయి యేసుక్రీస్తుకు? ఒక్కటే ఉన్నాయి. కానీ మతశాఖల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలను చీల్చేసి ఇదిగో ఇక్కడ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అనుకుంటూ డివైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే క్యాథలిక్ వాళ్ళు ఒక సంఘం అంటూ ఉన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు కొంత సంఘం అంటున్నారు, ఇంకొకరు వాళ్ళు ఇంకొక సంఘం అంటూ ఉంటూ సంఘాలను చీల్చి పడేస్తుంటారు. మాది మా సంఘం, ఇది మీ సంఘం, అది మా సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి యేసుక్రీస్తుకు? సంఘం అంటే ఏంటి? శరీరమే కదా. ఎన్ని శరీరాలు ఉంటాయి ఒక మనిషికి? ఒకటే ఉన్నట్టు, కానీ యేసుక్రీస్తు కూడా ఒకటే ఉంటది. అలాగా మనం గమనించాలి, ఇప్పుడు బైబిల్ ప్రకారం మనము ఆదిమ క్రైస్తవులు చేసినటువంటి విధానాన్ని మనం సరి చూసుకుంటూ వస్తే ఒకటే వెంబడిస్తూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే,
1: ఆల్రైట్, సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రీజన్ దేర్స్ వన్ బాడీ, బికాజ్ మెనీ పీపుల్ టీచ్ వన్ చర్చ్ ఇస్ యాస్ గుడ్ యాస్ అనదర్. All right, so that's important because there are a lot of people that will teach that one church is as good as another. It doesn't matter if I attend the Church of Christ. That's just your opinion. I'd rather attend the Baptist church or the Methodist church or the Catholic church. One church is as good as another is what some people teach.
0: కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏ సంఘమైనా అయినొచ్చు, కానీ ఒక సంఘమే అని ఒప్పుకుంటూ ఐ కాంట్ అండర్స్టాండ్ బ్రదర్ అగైన్ ప్లీజ్ టెల్ మీ
4: బ్రదర్. సంఘం అంటే పెద్ద ఇంపార్టెంట్ లేదు, ప్రాముఖ్యత ఏం లేదు, సంఘం అంటే ఏ సంఘమైన పర్వాలేదు అంటుంటారు డినామినేషన్.
0: ఓకే రైట్ ఓకే
1: థ్యాంక్ యూ బ్రదర్.
0: ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే నాకు అర్థమైంది ఇప్పుడు విషయం ఏంటంటే మతశాఖల వాళ్ళు ఏం చెప్తుంటారు శృతి ఆయన వినలేదని నువ్వు వినడం లేదు. మతశాఖల వాళ్ళు ఏం చెప్తుంటారు అని అంటే నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు మన అందరం ఒకటి చర్చి ఒక సంఘమే అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదులే, నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు, నువ్వు క్రీస్తంగమైనా పర్లేదు, నువ్వు మా బాప్తిస్ట్ సంఘమైనా పర్లేదు, నువ్వు ఇంకొక సంఘమైనా పర్వాలేదులే, మన అందరం ఒకటే లే అని చెప్పుకుంటూ ఉంటారు.
4: సంఘం ప్రాముఖ్యత ఏం కాదు.
0: ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్. సంఘము అంత ప్రాముఖ్యత ఏం కాదు, మీరు ఎవరైనా కూడా సంఘమే, అందరూ కూడా ఒకటే సంఘం లేదని చెప్పుకుంటూ ఉంటారు.
4: అందరూ ప్రభునే నమ్ముకున్నాం, సంఘం ఏం ప్రాముఖ్యమైనది కాదు, సంఘం ఏం రక్షించదని అంటారు.
0: ఓకే
1: కదా మీకు. ఓకే So the Bible tells us there's one body. Jesus never promised many churches. He says, I will build my church. One church. అంటే
0: యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు గుర్తుకుందా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమని వాగ్దానం చేశాడు అక్కడ యేసుక్రీస్తు, ఇదిగో పేతురు నా సంఘమును నేను నీ మీద కట్టుదును, ఇదిగో పేతురు నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. యేసుక్రీస్తుకు ఎన్ని సంఘాలను కడతానని చెప్పాడు,
4: ఒకటే.
0: ఎన్ని సంఘాలు కట్టాలని చెప్పాడు యేసుక్రీస్తు? ఒకటే కట్టాడు, ఒకటే కడతానని వాగ్దానం చేశాడు కదా. ఆయనకు అన్ని సంఘాలు లేవు కదా, బాప్టిస్ట్ సంఘం అని ఇంకొక సంఘం అని ఆర్సిఎం సంఘం అని ఇంకొక సంఘం అని ఇట్లాంటి విడిపోయినట్లుగా ఏం అక్కడ లేవు కదా. ఒకటే కడతాను అన్నాడు. ఆ ఒకటే మనం తెలుసుకోవాలి ఈరోజు, ఆ ఒకదాని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఒకటే శరీరం ఉంది. ఓకే బ్రదర్, మనం ఒకటే సంఘం కడతానని ప్రామిస్ చేశాడు, గుర్తుపెట్టుకోండి.
1: So we have to understand when the Bible talks about joining them, the church, there's only one body, and that's the them that the Bible talks about.
0: Okay. ఇక్కడ వారితో చేర్చబడుతున్నారు కదా, ఆ వారితో చేర్చబడుతున్నారు అనే మాట మనం గుర్తుకుంది కదా, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో వారితో. ఆల్రెడీ అక్కడ ఒక గుంపు ఉంది, వారితో చేర్చబడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో, వీళ్ళందరూ తీసుకెళ్లి అక్కడ వారితో చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వారి యొక్క విధానాన్ని మనం పాటిస్తూ రావాలి. అదే నిజమైనటువంటి సారం, అదే నిజమైనటువంటిది. దానిలో నుండి మనం అంతా కూడా వెంబడించుకుంటూ రావాలి, కానీ ఇక వేరే దాన్ని మనం వెంబడించకూడదు. ఇక్కడ వారితో అనేది కదా, ఆ వారితో అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి.
1: The takeaway is there's no authorization for many churches or many gatherings as far as denominations, but many congregations.
0: చూడండి, అనేకమైన సంఘాలకు అధికారం లేదు ఇక్కడ మనకు. అంటే అనేకమైనటువంటి సంఘాలను పెట్టుకోవడానికి మనకు అధికారం లేదు. అర్థమవుతుందా నేను చెప్పే క్లారిటీ వినండి. ఇప్పుడు అనేకమైనటువంటి సంఘాలను పెట్టుకోవడానికి నీకు అధికారం లేదు. ఒకటే సంఘం, అది ఆదిమ సంఘస్థులు, ఆదిమ క్రైస్తవులు ప్రారంభించినటువంటి సంఘం అపొస్తలుల ద్వారా. ఆ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి ఆ 3000 మందితో ప్రారంభించినటువంటి అదే సంఘమే అలాగే వస్తుంది. కానీ ప్రాంతాల వారీగా శాఖలు వేరవుతూ వచ్చాయి, కానీ సంఘాలు వేరు కావడం లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను క్రీస్తు సంఘం అంటున్నాము, ఇంకొక మాత్రం ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా క్రీస్తు సంఘమే ఉండాలి. అది శాఖగా ఉంటున్నది అంతేగాని సంఘం మారినట్టుగా ఏం లేదు కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నేను ఫలానా సంఘము, లేదు నేను బాప్టిస్ట్ సంఘము, నేను ఆర్షియం సంఘము, లేదంటే నేను ఫలానా సంఘము, నేను క్యాథలిక్ సంఘము, ఇలాగ విడిపోతున్నారు. సంఘాలు మారిపోతున్నారు చాలా విధాలుగా. అలాగా మార్చమని దేవుడు చెప్పడం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రాంతాల వారిగా విడిపోయి ఉండవచ్చు. ఒకవేళ ఇదిగో ఇప్పుడు కొలసిలో ఉన్నటువంటి సంఘం ఉంది, కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఉంది, గలతీలో ఉన్నటువంటి సంఘం ఉంది, అలాగే ఇంకో కొంత ప్రాంతంలో కొరింథీలో ఉన్నటువంటి సంఘాలలో కొంతమంది ఇంకొక వేరే వేరేగా ఉన్నారు. అలాగా కొన్ని ప్రాంతాలను బట్టి సంఘం వేరే అయిపోయి ఉండొచ్చు, కానీ వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క లీడరు, వారి యొక్క వాళ్ళందరికీ కూడా నాయకుడు ఒకటే, ఒకటే అధికారం. అదే ఎవరు? ఓకే.
1: All right, so now let's move to our last point, point number 6. The church was purchased with the blood of Christ.
0: చూడండి, సంఘాన్ని ఎవరు కొన్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. ఇప్పుడు సంఘాన్ని ఎవరు కొన్నారు, సంఘానికి ఏమైనా వెల చెల్లించారా ఎవరన్నా? ఇక్కడ చూడండి, సంఘము క్రీస్తు యొక్క రక్తంతో సంపాదించుకున్నబడింది. ఈ విషయాన్ని గమనిస్తే మనకు అన్ని మైండ్కి వస్తాయి, అన్ని బాగా అర్థమవుతాయి. సంఘానికి ఏం చేస్తే సంఘం వచ్చిందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే బ్రదర్.
1: All right, so let's read Acts 20 and verse 28.
0: Acts అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. మీ దగ్గర ఎవరైనా ఫోటో ఉంటే తీయండి.
4: దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచను. ఆ యావత్తు మందను గుచ్చి మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చి జాగ్రత్త కలిగిండు.
0: ఓకే బ్రదర్.
1: ఆల్ రైట్. Yes, thank you, brother. The church is precious because Christ's blood is precious.
0: చూడండి, సంఘము దేని ద్వారా కొనబడినది? ఇక్కడ సంఘము దేని ద్వారా కొనబడినది? వచ్చిన చదవట్లేదు కదా మీరు, కంగారులో ఉన్నారు. ఆ ఏం ఏం చేయాలా ఏం చేయాలా అనేటువంటి కంగారులోనే ఉన్నారు, కానీ వచ్చిన చదవలేదు. మళ్ళీ ఒకసారి చూడండి 28వ వచనంలో, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అర్థమైందా? ఎవరు ఇక్కడ సంఘాన్ని కొనింది? దేని ఇచ్చి కొన్నారు?
1: ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. సమ్ పీపుల్ చూస్, ఫర్ ఎగ్జాంపుల్, నాట్ టు అటెండ్ ద వర్షిప్ సర్వీస్. దే ట్రీట్ the worship service very lightly. Does it make sense?
0: చూడండి, చాలా మంది ఇది బాధాకరం ఏంటంటే, మీకు కూడా ఒకసారి వినండి, ఇది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు సంఘములో ఆరాధన చేయడమే మర్చిపోతారు కొంతమంది. వాళ్ళు అగైన్ బ్రదర్, వాట్ యు టెల్
1: Yeah, and saying that the some people treat the church very lightly, or they don't give it a lot of importance, and that's very terrible, because Christ gave his blood for us to be able to assemble together as the them, as the group. And so we cannot just say, let's say on Sunday, I'm just explaining to you, you know, sometimes Sunday people get up and say, well, I don't feel good, or I don't have to work today, so I'm not going to church, but or not going to the worship. But Christ gave himself so that we could do that, so we could go to the worship and be with our fellow brothers and sisters.
0: Okay, ఇక్కడ ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి ఫస్ట్. కొంతమంది ఏం చేస్తారంటే, సంఘములో ఆరాధన చేసేదానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారుగా లేరు కొంతమంది. ఇందిర సంఘములో చేర్చబడిన తర్వాత సంఘం అనేటువంటి విలువను మర్చిపోతున్నారు మనుషులందరూ కూడా. ఇక్కడ ఏం చెప్పాడు యేసుక్రీస్తు, సంఘాన్ని ఇచ్చినప్పుడు సంఘాన్ని ఏ విధంగా కొన్నాడు ఆయన? తన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు దేవుడి దగ్గర. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సంఘానికి వెళ్ళి సంఘం ద్వారా అందరం దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పుకుంటున్నప్పుడు, నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది, ఈరోజు నాకు ఒళ్ళు బాగాలేదు, లేదంటే నాకు పలానా కారణం ఉంది, మా ఇంట్లో పలానా పని ఉంది అని చెప్పుకుంటూ కొన్ని సాకులు చెప్పేస్తూ ఉంటారు సంఘం గురించినటువంటి. కానీ సంఘంలో అందరు కలిసి ఆరాధన చేయాలి. ఇప్పుడు మీ ప్రశ్న కూడా ఒకసారి అడగండి, మేము అంటే ఈ సంఘం నిజమైన సంఘం ఏంటంటూ ఉన్నాయి కదా మీ ఆలోచనలో, అది కూడా అడగండి పర్లేదు. తర్వాత ఇది గమనించండి, సంఘాన్ని చాలా అప్రాముఖ్యత ఇస్తున్నారు, అంటే ప్రాముఖ్యత తక్కువ ఇస్తున్నారు సంఘానికి. సంఘం అంటే ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క విలువ అయినటువంటి రక్తం ద్వారా కొనబడినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ వారితో అన్నారు కదా. ఆ వారితో అనేటువంటి సర్టన్ పీపుల్ ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా ఒక సంఘంగా ఉంటున్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు. ఆ రక్తానికి మనం విలువ ఇవ్వాలంటే మనం దానికి విలువ ఇచ్చేవారిగా తగినటువంటి పనులను చేయాలి. అలా చేసేటప్పుడు మనకు కొన్ని పనులు అడ్డం వస్తుంటాయి. నాకు పలానా పని ఉంది, నాకు ఈరోజు ఆ పని ఉంది, నా ఈరోజు నేను రాలేనులే, ఈరోజు పలానా పని ఉంది అని చెప్పుకుంటూ మనం ఆగిపోతూ ఉంటాం. ఓకే.
1: All right. So that's why, as we notice this last point, that the gathering, or the them, the us, the church, was purchased with his blood, that's why it matters so much.
0: చూడండి, అర్థమైందా మీకు? ఇక్కడ మనం ఎందుకు అంత ప్రాముఖ్యతని ఇవ్వాలి అని అంటే, అది సంఘం అనేటువంటిది ఒట్టిది కాదు. ఫస్ట్ మీరు రాలే, ఫస్ట్ లో సంఘం అనేటువంటిది బిల్డింగ్ కాదని చెప్పాడు. సంఘం అనేటువంటిది ఈ గోడలు కలిగినటువంటి భవనం కాదు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా సంఘంగా ఉన్నారు. ఆ సంఘంతో మీరు ఆరాధించడానికి తగిన ప్రాముఖ్యతను ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ మనం ప్రాముఖ్యతను తగ్గిస్తూ వస్తున్నాం సంఘంలో మనం ఆరాధించడానికి. ఎవరు ఇష్టం వచ్చినట్టు లేదు వెళ్ళిపోతుంది. ఓకే బ్రదర్.
1: There are a lot of people in the world that never think about Jesus. They never think about assembling together with each other. They never think about the importance of their soul. And that's so terrible because Christ died for us.
0: చూడండి, చాలా మందికి బాధాకరమైనటువంటి ఇదంతా కూడా యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. సంఘం అంతటి కోసం ఆయన రక్తాన్ని ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం చాలా నిర్లక్ష్య వహించి సంఘంలో ఆరాధన చేయడానికి వెళ్ళకోకుండా అయిపోతూ ఉంటాం మనం. ఓకే.
1: So as we're laying this foundation in this lesson to talk about the gathering together, the them, the church, we have to understand that the church has to be treated as something very important, not unimportant.
0: చూడండి, సంఘం గురించి మనం బేసిక్ ప్రాముఖ్యమైనటువంటి పునాదిని గురించి వేసుకుంటూ వస్తున్నాం మనం. సంఘం అనేటువంటిది ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఈ విషయాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆరాధన చేసే విషయంలో మనం ఎప్పటికీ వెనకబడకూడదు. ఎందుకంటే మనం అందరం కలిసి దేవుని ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారిగా మనం ఉండాలి.
1: All right. So as we get ready to close out the lesson, let's remember these things. This is what we've learned today. Jesus promised to build his church. He told Peter that the gathering, the them, Jesus promised to build that.
0: ఇక్కడ యేసుక్రీస్తు ఏమని వాగ్దానం చేశాడు అంటే నేను నా సంఘమును కట్టుదును అని వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు. నా సంఘము అని అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ వారితో అన్నామని చెప్పాడు కదా, ఆ వారిని కూడా సంఘమే అని చెప్తున్నాడు. వారి కోసం, వారిని, ఇంకా రాజ్యాన్ని, ఇంకా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ కూడా నేను కట్టుదును అని చెప్పాడు యేసుక్రీస్తు. నేను కట్టుదును అని వాగ్దానం చేశాడు పేతురు. ఇదిగో పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టుదు అని వాగ్దానం చేశాడు. ఆ వాళ్ళందరినీ కూడా కట్టేది యేసుక్రీస్తే. ఓకే.
1: We as the church, as the them, as the gathering of people belong to Christ. We don't belong or give our allegiance to anyone else. Our, you know, we don't consider anyone else our leader but Christ, because he's the one that established what we do each Sunday as we gather together, the church.
0: చూడండి, మనమందరం కూడా ఎవరికి చెందిన వారం అని తెలుసుకున్నామో, యేసుక్రీస్తుకు చెందిన వారము. ఎందుకంటే ఆయన మన కోసం రక్తం ఇచ్చాడు. ఇది చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం మన విషయంలో. మన కోసం రక్షణ ఇచ్చి, మనకు రక్షణ ఇచ్చే దానికోసం ఆయన రక్తాన్ని చిందించి చచ్చిపోయినాడు ఆయన. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వినండి. మనం అందరం కూడా ఎవరికి చెందిన వాళ్ళము, యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళం. మనుషులకు చెందిన వాళ్ళం కాదు. ఇదిగో నేను ఫలానా అయ్య గారికి, నేను ఈఏ గారికి, నేను ఆయే గారికి చెందిన వాళ్ళం మనం కాదు. మన కోసం చనిపోయిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చే వారిగా ఉండాలి సంఘంలో. Okay.
1: All right. We also learned today that the church is not the building. It's not where we meet. The church rather is the people.
0: Okay. Sangamu anante manamandram koorukuntunnatundi ee godalato koorinatundi bhavanam kaadu. Ardhamainda? Sangamu anante nalugu godalu kaliginatundi bhavanam kaadu. Manam koorukuntunnatundi bhavananiki manam sangam ani pettuntaru. Kontha mandi aadivaram ekkadi jeruthunnam ante emani cheptaru? ఈ సంఘానికి వెళ్తున్నా అంటారు. సంఘం అక్కడ లేదు. సంఘం ఎక్కడ లేదు? నాలుగు గోడలు కలిగినటువంటి భవనంలో సంఘం లేదు. మనం ఎక్కడైతే కలుసుకుంటున్నామో అదే సంఘం. ఓకే.
1: సో లెట్ మీ జస్ట్ సే దట్స్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా బికాజ్ దేర్స్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ థింక్ ఓ వి నీడ్ అ బిగ్ బిల్డింగ్ టు మీట్ ఇన్, వి నీడ్ అ ఫ్యాన్సీ ప్లేస్ ఫర్ ద చర్చ్. ద చర్చ్ ఇస్ ద పీపుల్, ఇట్స్ నాట్ ద బిల్డింగ్.
0: చూడండి, చాలా మంది భారతదేశంలో వాళ్ళు, మన ఇండియా, మన వాళ్ళు ఏం చేస్తారంటే చర్చిలో ఒక అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. అర్థమైందా? అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. జనాలందరూ ఏమనుకోవాలంటే ఇదే సంఘం అని అనుకోవాలని చెప్పి అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. నిజానికి అక్కడ సంఘం బిల్డింగ్ కోసం ఆయన రక్తం ఇచ్చి సావలేదు. మన కోసం రక్తం ఇచ్చి చనిపోయాడు. మనమే సంఘం, బిల్డింగ్ కాదు.
1: But where we meet is important. when we gather together, because Jesus, the Bible says, is in the middle of us. So the building itself is not important, but when we gather together, it is important because Jesus is there.
0: చూడండి, చర్చి బిల్డింగ్ లో వెళ్ళి కూడుకోవడం ఇంపార్టెంట్ కాదు, ప్రాముఖ్యత కాదు. ఎక్కడ మనం గ్యాదర్ అవుతామో అక్కడ మీ మధ్య నేను ఉంటానన్నాడు. అర్థమైందా? నేను మీ మధ్యనే ఉంటాను అని చెప్పాడు కదా. మన మధ్య మనం ఎక్కడైతే ఆత్మలు రక్షించబడి కూర్చుంటున్నాయో వాళ్ళ మధ్యన నేను ఉండేదేనని యేసుక్రీస్తు ప్రామిస్ చేశాడు మన కోసం. బిల్డింగ్ కాదు ఇక్కడ ప్రాముఖ్యత, మనం మనందరం కూడుకోవడం ఇంపార్టెంట్. ఇది ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఉంటాడు. ఓకే.
1: All right. We also talked about that it's the Lord that adds us to the body. I don't have to be voted on to get into the body. I don't have to have permission. It's the Lord, after I'm baptized, that adds me to the body, the church.
0: Okay. ఇక్కడ సంఘంలోనికి చేర్చేది కూడా ఎవరని చూసాం మనము? యేసుక్రీస్తే. మనం కాదు, మన కోసం మనం తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూర్చో అంటే సపోజ్ చెప్తున్నా, పలానా బిల్డింగ్ లో తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మీరు సంఘంలోకి చేర్చబడ్డారు ఈయన అధికారంలో అని చెప్పుకునే దానికి ఎవరికి అధికారం లేదు. ఇక్కడ నాకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఇక్కడ చేర్చేది ఎవరికి మాత్రమే? ఎవరు మాత్రమే చేర్చేది? యేసుక్రీస్తు మాత్రమే చేర్చుతున్నాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది సంఘంలోకి చేర్చబడాలని అంటే. ఆయనకు మాత్రమే అధికారం ఉంది మనం అందరం సంఘంలో చేర్చబడాలని అంటే. ఓకే.
1: సో ఇన్ అవర్ లాస్ట్ lessons, we discuss baptism, and the reason we're discussing the church is so we want everyone to know after baptism, you're not just left alone. You are joined to a group and a body of people who love each other and they love the Lord. They all have the same thinking.
0: Sunday. నేను గతంలో మనం ఏం నేర్చుకున్నాము? బాప్తిసం గురించి నేర్చుకున్నాం. అక్కడ బాప్తిసంలో మునగబడిన తర్వాత వాళ్ళు పైకి లేచినప్పుడు ఒంటరిగా లేయడం లేదు. గమనించారా? వాడు పాపంతో మునుగుతున్నాడు ఇక్కడ బాప్తిసం గారి నీళ్ళల్లో, కానీ పైకి లేచినప్పుడు ఒంటరిగా లేయడం లేదు. ఒకే దృక్పథంతో, ఒకే నిర్ణయంతో, ఒకే చిత్తంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి కొంతమంది సమూహంతో, అనేక మంది సమూహంతో మీరు కలిసి తిరిగి లేస్తున్నారు. తెలుసా? బాప్తిసం ద్వారా తిరిగి లేచినప్పుడు ఎవరితో కలుస్తున్నారు మీరు? ఆయన సంఘంలోకి చేర్చబడుతున్నారు. ఆ సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? ఒక్కడు అని బాధపడకూడదు. ఎవరున్నారు అక్కడ? అనేకులు ఉన్నారు. నీ మాదిరి ఆలోచన కలిగి, నీ మాదిరి దేవుని ఆరాధించడానికి, నీ మాదిరే దేవుని ఇష్టపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ మైండ్ సెట్ లాగా కలిగినటువంటి వాళ్ళు అనేకులు అక్కడ ఉన్నారు రెడీగా. నువ్వు ఒంటరిగా ఏం లేవు, వాళ్ళతో పాటు కలిసి లేస్తున్నావు. వారితో నువ్వు ఉండాలనుకుంటున్నట్టుకు లేస్తున్నావు అక్కడ. ఓకే.
1: So we noticed in our first set of lessons that it's important to ask, what must I do to be saved? But it's also important to ask, what body or what group did Jesus build for us to be a part of after we're baptized?
0: చూడండి, మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏమని ప్రశ్న వేసుకొని మన వాక్యాన్ని విన్నాము? రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెప్పారు. ఆ విధానంతో మన వాక్యం అంతా గత వారంలో విన్నాం. నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ వచ్చా. అలాగే దానికి పోలికగానే నేను ఏ సంఘంలోకి నేను రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి చేర్చబడాలి, ఎందులో చేర్చబడాలి, ఏది సంఘంలో చేర్చబడాలి, మన కోసం ప్రామిస్ మన కోసం వాగ్దానం చేసినటువంటి సంఘం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు మనం తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఓకేనా? ఓకే బ్రదర్.
1: అండ్ దట్ క్వశ్చన్ ఆర్ ది ఆన్సర్ ఆల్వేస్ హస్ టు కమ్ ఫ్రమ్ ది బైబిల్. And that's what we strive to do in the churches of Christ. Only everything that we do only comes from the Bible. We don't do what man says. We don't do what we think we should do. We try to do what the apostles did in the first century and copy what they did.
0: Certainly, ఈ బోధ అంతా కూడా ఎక్కడ నుండి వస్తుంది అంటే కేవలం క్రీస్తు సంఘంలో నుండి వస్తుంది అని అనుకుంటారు కొంతమంది. అంటే ఈ బోధ అంతా కూడా వాళ్ళు క్రీస్తంగం కాబట్టి క్రీస్తంగం బోధ బోధిస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది. ఇంకా వేరే సంఘంలో నుండి వచ్చారు కాబట్టి ఆల సంఘం అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మనం బోధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుండి చూసాము? బైబిల్లో నుండే చూసాము. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి బోధకు మనం లోబడాలి.
1: ప్రశ్నలు
0: ఉన్నాయా చిన్నమ్మ? టైం లేదు, ఉడకబెట్టండి. అంతలా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? There is one question to ask, brother.
1: Sure.
0: If we start the worship in church, when we gather in, that time we sing song to worship God.
1: Right.
0: That time, if women will sing a song, what will do?
1: If they lead the song,
0: if they
1: lead the song at the church, or if they're just singing in the assembly.
0: No. See, only raising a song.
1: If it's in the worship service, it's okay for them to sing. I have noticed in India that's different than a lot of churches. It sometimes they will allow women to come up and sing in the worship service. That's a little different than what we normally would do, but I'm not really understanding your question. If your question is, can a woman lead a song in the worship? Not
0: yes,
1: supposed to.
0: Yes. ఏమన్నాడిగానంటే సంఘంలో స్త్రీ పాట ద్వారా సంఘాన్ని నడిపించవచ్చు, అంటే ఒక స్త్రీని గొంతుతోనే పాడుతుంటారు కదా, సింగ్ ఎ సాంగ్ హర్ ఓన్ వాయిస్ అండ్
4: లీడింగ్
0: లీడింగ్
1: ఇఫ్ ఇట్స్ ఇన్ ద వర్షిప్ సర్వీస్.
0: Yes, worship service. In worship service.
1: The Bible says women are to keep silent, and they're not supposed to take authority over the man. And so if a man can lead the song, there's not any authority for the woman to stand up in front of the whole group to lead a song. Now, if it's a Bible study, if it's a children's study, if it's a young people study, that's a whole different matter. But in the worship service, it's not really appropriate for the woman to do that.
0: చూడండి, సంఘములో ఎప్పటికీ స్త్రీ మౌనంగానే ఉండాలి. సంఘంలో స్త్రీ పురుషుని మీద ఆధిపత్యం చేయటకు నడిపించడానికి చేయకూడదు. Sometimes, brother, they thought, brother, we not lead them, but we sing a song just
1: right. And you know, I have been to India for many years, and again, I have noticed that, and I think it's a tradition that the Indians do. In that case, I wouldn't say that it's inappropriate, but as long as the woman is not leading it.
0: Okay, brother. ఏమంటున్నానంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలన్నా మాట్లాడాలంటే సైలెంట్ గా ఉండాలి. అసలు సంఘంలో ఆరాధన సమయంలో స్త్రీ మౌనంగా ఉండాలి. ఒకవేళ పురుషుడు గొంతు పెట్టి పాడుతున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి పాడొచ్చునేమో, కానీ సంఘంలో స్త్రీ పాట తీసుకొని నడిపించడానికి అధికారం లేదు. అంటే ఈ మన గ్రామాలలో ఈ ఏరియాలలో జరిగేది ఒక రకంగా జరుగుతుంది. ఏంటంటే అందరి కిందనే కూర్చొని గొంతు ఎత్తి పాడుతున్నారు. కానీ కొన్ని బయట సంఘాలలో ఎలా ఉంటుంది అంటే పురుషుడు లేచి ఒక పాట తీసుకొని వచ్చి దాన్ని నడిపించి దాని ద్వారా అందరినీ నడిపిస్తూ వస్తాడు. ఒక పాటను పాడుతూ దాని ద్వారా అందరినీ నడిపిస్తూ వస్తూ ఉంటాడు. అది సంఘంలో జరగబోతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ మన దగ్గర ఏం చేస్తున్నారు అంటే అందరు ఎవరి కొద్దీ వాళ్ళు కొద్దిసేపు పాడుతూనే ఉంటారు. అండ్ నిజానికి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండడమే మంచిది బైబిల్ ప్రకారం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అసలు సైలెంట్ ఉండాలి. అగైన్ దేర్ ఇస్ క్వశ్చన్ బ్రదర్, వాట్ అబౌట్ వి రీడ్ ద బైబిల్ ఇన్ వర్షిప్?
1: ద వుమన్,
0: yes, woman.
1: It's not really appropriate for that to happen in the worship service. Again, if it's a Bible study, if it's for children,
0: okay,
1: if it's, all of those things are okay. But the worship service, the Bible says, the Apostle Paul says that women should keep silence in the church. That doesn't mean they can't sing. It doesn't mean they can't, you know, participate in other things, but it means that they should not be doing things in the worship. For example, this is a Bible study. Brother Ashok will read the Bible. It wouldn't be inappropriate if one of the women were to read the Bible, but in the worship service on Sunday, it's not appropriate.
0: స్త్రీ మౌనంగా ఉండాలి. మిగతా సమయంలో ఇప్పుడు బైబిల్ క్లాస్ పెట్టుకున్నాము, కొంతమంది సహోదరులు ఆన్లైన్ లో కూడా కూర్చొని వాళ్ళ మైక్ ఓపెన్ చేసి వాక్యం చదువుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా బైబిల్ చదవచ్చు, చేయొచ్చు, అయింది చేయొచ్చు, కానీ ఆరాధనలోకి వెళ్ళి దేవుడిని సంఘంతో పాటు పూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి స్త్రీ. ఇది బైబిల్ చెప్తుంది, అపోస్తలులు చెప్తున్నారు, బైబిల్ చెప్తుంది, ఎస్పీస్ చెప్పాడు కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇది ఎందుకు జరుగుతుందో మరి నాకు తెలియదు అని ఆయన అనుకుంటున్నాడు. అసలు ఈ ప్రశ్న కొత్త ఉంది ఆయనకు. మనకి ఏంటంటే మనకి ప్రశ్నగా ఉంది కానీ అది అసలు ఈ ప్రశ్న అనుకున్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే అసలు బైబిల్లో అది లేదు కదా ఎక్కడ కూడా, మనకు జరుగుతుంది కాబట్టి మనకు ప్రశ్నగా ఉంది. కానీ ఆయనకు అసలు ప్రశ్నగా అని కూడా అనిపించడం లేదు, ఎందుకంటే అది అసలే లేదు. అసలు స్త్రీ మౌనంగా ఉండాలి అంటున్నాడు ఎక్కడైనా. ఒకవేళ బైబిల్ క్లాసులలో మీ ఏరియాలో మీరు ఎలా ఉంటారు ఏమో, బైబిల్ క్లాసులలో మీరు మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ ఆరాధన సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి. ఆదివారం ఆరాధన క్రమంలో మనం ఓకే బ్రదర్.
1: ఎనీథింగ్ ఎల్స్?
0: ఓకే, నో బ్రదర్.
1: No, no other questions. Okay. Well, thank you so much, everyone, for joining the class today. It's been very, sorry we had technical difficulties to begin, but we ended up having a good class, I think. And let's see. Next week, we will be talking more about the church, and we'll send out the subject a little bit later. But it's good to see everybody. And thank you. Thank you, everybody, for joining online, and thank you for being there together. A lot of beautiful women and handsome men there today.
0: Okay, brother.
1: Okay. All right. We will see everyone next week then, Lord willing.
0: ఓకే, దేవుని చిత్తం అయితే రేపటి వారం మళ్ళీ కలుసుకుందాము. సంఘం గురించి, విషయాల గురించి నేను మళ్ళీ రేపు వారం వస్తాను. ఏమేమి రేపు ఏం చెప్తాడో అది కూడా నాకు ముందుగానే పంపిస్తాను, మీకు కూడా ఇస్తాను పేపర్లు అన్ని కూడా. ఓకే బ్రదర్.
1: ఓకే.
0: ప్రేయర్ బ్రదర్.